మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

ని అందరూ నన్ను అసహ్యించుకొని మంటల్లో వేస్తారు, నిన్ను మాత్రం అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగిస్తారు అని అందంట. అప్పుడు వజ్రం చిన్నగా నవ్వి ఇలా అంటుంది, నీవు రెండు దెబ్బలకే ముక్కలైపోయావు, కానీ నేను ఎన్నో దెబ్బలను ఓర్చుకొని ఈరోజు ఇలా మెరుస్తున్నాను అని సమాధానం చెబుతుంది. ఓటమి అందరికీ ఎదురవుతూనే ఉంటుంది, కానీ దాన్ని భరించి ఓటమి నుండి పాఠాలు నేర్చుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కినట్లయితే మనం కూడా ఆ వజ్రంలాగే ఏదో ఒకరోజు అందరి ముందు మెరుస్తూ నిలుస్తాం. మీరేమంటారు శ్రోతలు? నిజమే కదా శ్రోతలు, విన్నారు కదా నేటి మంచి మాటను?

శ్రోతలు, నేటి వనితవాణి కార్యక్రమంలో భాగంగా మహిళల్లో వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం మరియు ఇంటిని కెరియర్ను బ్యాలెన్స్ చేయటం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఇప్పటి ఆధునిక యుగంలో అన్ని రంగాల్లోనూ ఆడవారు ముందుంటున్నారు. పెరుగుతున్న ఖర్చులతో ఇంటిని చక్కదిద్దుకొని మరొక ప్రక్క ఆర్థికంగా సహకరిస్తూ అందరి అవసరాలను తీర్చడంతో పాటు ఆరోగ్యం విషయంలో కూడా స్త్రీలు ఎంతో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. ఒక మహిళ ఆర్థికంగా మానసికంగా బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆమె కుటుంబం మరియు సమాజం బాగుపడతాయి. భవిష్యత్తు అనేది మన గుర్తింపు కోసం, కుటుంబం అనేది మన సంతోషం కోసం. రెండింటినీ సమానంగా సమర్థవంతంగా చేయటంలో ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. మన సంతోషంగా ఉండటం ముఖ్యం. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు, కానీ ఈ ప్రయాణంలో వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నారు. వాటిని జయించడానికి మనకి రెండు ఆయుధాలు కావాలి. ఒకటి ఆత్మవిశ్వాసం, రెండవది సమర్థవంతమైన ప్రణాళిక. ముందుగా ఆత్మవిశ్వాసం గురించి తెలుసుకుందాం. ఆత్మవిశ్వాసం, ఇదే మన మొదటి విజయం. సాధారణంగా ఆడవారు ఎక్కువ ఓపిక కలిగి ఉంటారు, కానీ ఒక్కోసారి ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. మనం ఏదైనా పని చేయగలము అని మనల్ని మనం నమ్మటమే ఆత్మవిశ్వాసం. మనల్ని మనం ఎవరితో పోల్చుకోకూడదు. ఎవరి నైపుణ్యాలు వారికే ఉంటాయి. మరొకరితో పోల్చుకోకపోవడం వలన మన మీద మనకు ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఏదైనా పని ముందు ఈ పని నేను చేయగలనా అనే అనుమానంతో పనిని ప్రారంభించకూడదు. అంటే అనుమానం వదిలేయాలన్నమాట. దానికి బదులుగా నేను తప్పకుండా ఈ పని చేయగలను అని మిమ్మల్ని మీరు నమ్మాలి. అంతేకాకుండా వయసుతో సంబంధం లేకుండా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. సరికొత్త టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటూ ఉండాలి. టెక్నాలజీ మీద పట్టు సారించినట్లయితే ఈ రోజుల్లో ఎన్నో పనులు సులువుగా చేసుకోవచ్చు. జ్ఞానం మనకు అసలైన బలాన్ని ఇస్తుంది. ఇల్లు మరియు కెరీర్ రెండింటినీ ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యోగం లేదా వ్యాపారం చేసే ప్రతి మహిళ మనసులో ఉండే ఒకే ఒక్క బాధ, నేను ఇంటికి తన వారికి అందరికీ సరిగ్గా న్యాయం చేస్తున్నానా లేక ఆఫీస్కి న్యాయం చేస్తున్నానా అని. ఈ ఒత్తిడి నుండి బయటపడడానికి మూడు సూత్రాలు ఉన్నాయి. మొదటి ప్రణాళిక. రేపు ఏం పనులు చేయాలో ముందు రోజే ఒక చిన్న లిస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తద్వారా అన్ని పనులను సమర్థవంతంగా పూర్తి చేయగలం. అలా పూర్తి చేయటం ద్వారా మీపైన మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలా చేయటం వలన ప్రతి పనిని తప్పకుండా చేయగలుగుతాము. వాటిలో ఏది ముఖ్యమైన పని, ఏది తర్వాత చేసే పర్లేదు అనే విషయాలు ఖచ్చితంగా స్పష్టత కలిగి ఉండాలి. ముందుగా చేసే పనులను ముందు ముగించి అంతగా అవసరం లేని పనులను మెల్లగా చేసుకోవాలి. రెండవది సహాయం అడగడం. ఇంటి పనులన్నీ ఒక్కరే చేయాలి.

అని ఏం రూల్ లేదు. భర్త లేక పిల్లల సహాయం కూడా తీసుకుంటూ ఉండాలి. అలా చేయటం వలన మీరు బలహీనంగా ఉన్నప్పుడు అన్ని పనులు సక్రమంగా జరిగేటట్లు కూడా చూడవచ్చు. అలాగే పిల్లలకు కూడా బాధ్యతలను నేర్పించడం జరుగుతుంది. బాధ్యతలను అందరూ కలిసి పంచుకోవడంలో తప్పు లేదు. మూడవది, మీకోసం సమయం తీసుకోవాలి. రోజంతా కుటుంబం కోసం కష్టపడే మీరు మీ ఆరోగ్యం, మీ అందం, మీ సంతోషం కోసం రోజులు కనీసం ఒక గంట అయినా మీకోసం కేటాయించుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే మీ కుటుంబం బాగుంటుంది. ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. వ్యాయామం వలన ప్రతి పనిని మనము సమర్థవంతంగా చేయగలుగుతాము. అంతేకాకుండా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చివరిగా, ఒక మహిళ ఆర్థికంగా మానసికంగా బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇల్లు, సమాజం బాగుపడతాయి. మనం సూపర్ ఉమెన్ అవ్వాల్సిన పని లేదు. అన్ని పనులు సమర్థవంతంగా ఖచ్చితంగా చేయకపోయినా పర్వాలేదు, కానీ చేసే పనిని సంతోషంగాను చేద్దాం. అందరితో సంతోషంగా ఉంటూ మన సంతోషాన్ని కాపాడుకుందాం. శ్రోతలు, నేటి వనితావాణి కార్యక్రమంలో భాగంగా మహిళల్లో వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం గురించి, ఇంకా ఇంటిని, కెరియర్ను బ్యాలెన్స్ చేయటం ఎలా చేసుకోవాలో అనే విషయాల గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నారు.

0: శ్రోతలు, ఇప్పుడు వనిత వాణి కార్యక్రమంలో చిన్న విరామం.
1: సీమా, సీమా, ఉఠో.
2: క్యా హువా?
1: చెకప్ కే లియే జానా హై నా.
2: సోనే దో నా.
1: ఉఠో.
2: అగ్లే హఫ్తే చల్ పడతే. థోడీ దేర్ హో జాయేగి తో క్యా హో జాయేగా?
3: गर्भावस्था के पहले 3 महीनों के अंदर जल्द से जल्द HIV की जांच जरूर करवाएं, ताकि शिशु को HIV संक्रमण से बचाया जा सके और माँ और शिशु एक स्वस्थ और लंबी जिंदगी जी सके.
4: समय का मोल
5: HIV पे कंट्रोल.
3: गर्भावस्था की पहली जांच में ही HIV टेस्ट जरूर कराएं.
0: श्रोतलु, విరామం తర్వాత వనిత వాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ తిరిగి స్వాగతం. శ్రోతలు, ఈరోజున జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 16న జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారు. సమాజానికి వైద్యులు అందిస్తున్న నిస్వార్థ సేవలను గుర్తించి వారికి కృతజ్ఞతలు తెలపడానికి ఈ రోజును కేటాయించడం జరిగింది. భారతదేశపు ప్రముఖ వైద్యులు, పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బీదన్ చంద్రరాయ్ గారి గురి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా ఈ రోజును జరుపుకుంటూ ఉంటారు. భారత ప్రభుత్వం 1991లో అధికారికంగా ప్రతి ఏటా జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవంగా ప్రకటించింది. వైద్య రంగానికి, సమాజానికి ఆయన చేసిన సేవలకు గాను 1961లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న లభించింది. మన ఆరోగ్యాలను కాపాడుతూ ప్రాణాలు రక్షించే వైద్యులను మానవ రూపంలోని దేవుళ్లుగా భావిస్తారు. వారి శ్రమను గుర్తించి వారికి కృతజ్ఞతలు తెలపటం మన కర్తవ్యం. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉచిత వైద్య పరీక్షల శిబిరాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఈ 2026కు గాను నేపథ్యం, మాస్క్ వెనుక వైద్యులను నయం చేసేది ఎవరు? ఈ నేపథ్యం నిరంతరం ఒత్తిడిలో పనిచేసే వైద్యుల మానసిక, శారీరక ఆరోగ్యంపై సమాజం దృష్టి పెట్టాలని గుర్తు చేస్తుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు జాతీయ వైద్యుల దినోత్సవం

శ్రోతులు, వనిత వాణి కార్యక్రమంలో చక్కని పాటను విన్నారు కదా. శ్రోతులు, ఈరోజు నుండి అంటే జూలై 1 నుండి జూలై 7 వరకు వన మహోత్సవాల వారోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం.

భారతదేశంలో ప్రతి ఏటా జూలై 1 నుండి జూలై 7 వరకు వన మహోత్సవం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు. దీనిని అడవుల పండుగ అని కూడా పిలుస్తారు. ప్రకృతిని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. మన దేశంలో వన మహోత్సవాన్ని 1950లో అప్పటి కేంద్ర వ్యవసాయ ఆహార శాఖ ప్రారంభించింది. అడవులను రక్షించటం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం మరియు ప్రతి ఒక్కరిలో మొక్కలు నాటాలనే చైతన్యం తీసుకురావటం ఈ వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్, అకాల వర్షాలు, విపరీతమైన ఎండలతో పర్యావరణం దెబ్బతింటుంది. దీనికి ఏకైక పరిష్కారం మొక్కలు నాటడం. చెట్లు మనకు జీవనాధారం అయిన ప్రాణవాయువును, అంటే ఆక్సిజన్ అందిస్తాయి. అడవులు ఎక్కువగా ఉంటేనే సకాలంలో వర్షాలు పడి వ్యవసాయం బాగుంటుంది. కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలిని అందించడంలో చెట్లు కీలక పాత్రను పోషిస్తాయి. ఈ వన మహోత్సవ వారోత్సవాల్లో భాగంగా మనం ఇంట్లో లేదా పెరట్లో కనీసం ఒక చిన్న మొక్కనైనా నాటి దాన్ని జాగ్రత్తగా పెంచాలి. పుట్టినరోజులు, వివాహ వేడుకల్లో ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా మొక్కలను బహుమతిగా ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. ఇంట్లోనే కూరగాయ మొక్కలు, పూల మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణానికి మేలు చేయటంతో పాటు మన కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించవచ్చు. పిల్లలకి కూడా చిన్నతనం నుంచి మొక్కల చెట్లు వలన కలిగే ఉపయోగాలు, వాటి విలువను నేర్పించవచ్చు. వృక్షో రక్షిత రక్షిత అని అంటే చెట్లను కాపాడితే ఆ చెట్లు మనల్ని కాపాడతాయి అని అర్థం. కేవలం ఈ వారం రోజులే కాకుండా మనం జీవితంలో మొక్కలు నాటడాన్ని ఒక అలవాటుగా మార్చుకుందాం. రాబోయే తరాలకు బంగారు భవిష్యత్తును, స్వచ్ఛమైన పర్యావరణాన్ని కానుకగా ఇద్దాం. మరి మీరేమంటారు శ్రోతలు? శ్రోతలు, ఇప్పటి వరకు మీరు జూలై 1 నుండి జూలై 7 వరకు వన మహోత్సవాలు వారోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు.

ఎంపీ హడ్బే. రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్వి మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ మరియు స్వరాజ్వి మీదుగా ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి కమోటా. రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:30 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబి రంగత్. రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:45 స్వరాజ్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి రాణి లక్ష్మి. రేపు ఉదయం 11:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 1:00 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి స్వరాజ్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2:30 స్వరాజ్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబి స్ట్రెయిట్ ఐలాండ్. రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2:30 స్వరాజ్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 3:30 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబి కమోటా. రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి సాయంత్రం 4:30 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబి రంగత్. రేపు సాయంత్రం 5:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్వీప్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ ద్వారా ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనలను విన్నారు. శ్రోతలు, ఇప్పుడు వనితావాణి కార్యక్రమంలో ఆఖరిగా వినండి ఈ పాట మీకోసం.

శ్రోతలు, నేటి వనితావాణి కార్యక్రమంలో మహిళల్లో ఆత్మవిశ్వాసం ఏ విధంగా పెంచుకోవాలో తెలుసుకుంటూ చక్కని పాటలను విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.